అప్రమేయ కృపారత్నాకరం భగవంతం శ్రీరామచంద్రం శరణమహం ప్రపద్యే. ఓం అప్రమేయ కృపారత్నాకరాయ భగవతే శ్రీరామచంద్రాయ నమః. శరణకమలేషు మంత్రపుష్పాంజలిం సమర్పయామి. నమస్కరోమి.